0: ఇగ తెరిన్నాయ్, ఎవరెంగి అమిల్ల నవ్స్తకున్నాయ్, ఎవరెన్ నుదన్న తగతి జోడు జోడ హొరిహా తగతి హెద్దెవి రసకలాంగే ముస్తాహిరు అంత కమాయ్.
1: దివ్యఎఫ్ఎం దివ్యహిన్నాయకు నుమదిహ ఎకెం మెగాహెర్ట్స్.

0: ఎవరెన్నం హెక్కెవ్వే ఎయ్యి హమకశ్వరం బరా వెగింవా నవ్గా తిమన్ రస్ఫలాంగె ఎవరెంగె దరిఫస్కోడు ఉఫుల్లవా దివ్వికమే.
1: వఖలఖనా లహుం మిన్ మిస్లిహి మా యర్కబూన్
0: అది ఎఫద తకితి ఎవరెం అరాగన్ దువ్వాన తకితి ఎవరెన్నట్టకా తిమన్ రస్ఫలాంగె హద్దవా దివ్వీమే.

0: చాలు రాగు.
1: కడిమి హార్మి వని నువ్వు అగడి తేర మినిట్ ఇంకా ఫణి కాసి తురు బ్యావరిక మీ వాహక దక్కాల నీ అస్తాం దేకు నీవుమా
2: ఆ వాయకు సరా తమా
1: కీన హాలు నీవుమా
2: హాలు లంగ ఒక కాఫీ
1: కేవా కదెమ్మ మీ దెక్కి ఆ కాఫీ మీ ఆ ఎహెం వన్ నీవుమా అడునా హక మేంగె నింగె
2: ఆ అడునే హును ఆ ఏకల కొడై మిగార్ బోలి మెచ్చ బలంగ తీమా
1: ఎహెం వని తీరి మెచ్చ బలంగోస్
2: బరాబర్
1: కొబా కొన్ నంబర్ నగాని ఇక కదే కనగా పోతి తినే ఓకే ఇవ్వాలా నాకు వచ్చి తొమ్మిది బుని ఇంకే
0: కెసెట్రోల్
1: కెసెట్రోల్ మీ బ్యాగ్ ఇంకే మీ దిబుని మీ బ్యాగ్ మీ ఇవ్వాలదని అమిల రాగుగే ఆల్బమ్ కు లవెన్ ఇంకే ఏ కొంగ ఆల్బమ్ ఎక్కడ నీవు మా బునే దేవి ఇంగే
2: హమ్మ
1: మీ హెం విదో ఎహమని లవేగ నమ్ వెజ్ ఫారె గెంగి దానే దో
2: గెంగి దానా ఆల్బమ్ గ లవ తెక్క ఎక్కరే మీ బొరు బెరుగ గ్రూప్ తెక్క నంతక ఐ మరన్ నింగే
1: ఇంగే ఆ ఇంగా బల్లమ ఇంగా అడువ హాలమ

0: ఉనియవస్ విలువాదమ నువ్వదిహ ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కొందమ్మా.
1: లోబి లోబి